0: ஐயா வல்லவாய் நேசிக்கிறேன் ஐயா. உண்மையெல்லாம் எனக்கு யாரும் தகப்பனே.
1: Hallelujah.
0: Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua. Yeshua.